Bazen verve iman kamga qaim ve tibi ansarum evrenge gata hijra kuri muhacirun deke lobi veti adi evrenna ebahi muhacirunna devvi evves etçaka evves beynume nuata dahi vedikame evren ebahi ansarunge hittavganu ve adi evrenge amilla nafsu tavge maccha evrenna iskande ఎవరెన్న బేనున్ తెరికం బొడు వెఫావీ నమ విస్మే ఎమీ హెగ్గె అమిల్ల నఫ్సుగె దహివెతికము మింజు వెజ్జ మీహా దన్నాశ ఫహె ఎవరెన్నీ హమ దిన్నవాన మీహునే.

గా త్యబామీహు నుహి ఫాషి త్యబామీహు ఎవరెన్న లోయ్ బాయ్ ఎక్కువరికం హుషాళమే అది త్యబామీహుంగ గాతంగ హక్ దీన ఎవరెం వణి కాఫిరు వెఫే త్యబామీహుంగ వెరి అల్లాహ్ త్యబామీహుం ఈమాం వా కమట్టక ఎవరెన్ రసూలా ఆయ్ త్యబామీహుం రషం బేరు కొల్లై తిమన్ రస్కలాంగ మగుగా జిహాదు కురుమషాయ్ అది తిమన్ రస్కలాంగ రుస్సెవుం అదాగం త్యబామీహుం నుకిక్కం గా వానమ త్యబామీహుం తిమన్ రస్కలాంగ అదువున్న రహ్మతెరికన్ నుబహట్టాషే త్యబామీహుం ఎవరిన్న లోయబ్బాయకు సిర్రు వాహక దక్కము త్యబామీహుం ఫొర్వా కంతకాయ్ అది త్యబామీహుం ఫాళుకురా కంత తిమన్ రస్కలాంగ దెనుడిగతుంబొడే త్యబా మీహుం కుర ఎఫద అమల్ కురా మీహా దన్నాష్ ఫహ్ ఎమీహక సీదా వెగంవా మగు గెల్లిజ్జకం కషవరే.

అలమెంగి వెరి రస్కలాకు ఖాఫిర్వి మీహున్న ఫిత్నైకంగా అలమెన్నులవ్వాందేవ్ అది అలమెన్న ఫాఫ ఫుస్సవాందేవ్ అలమెంగి వెరి రస్కలాకు హమకషవరుం ఇబరస్కలాంగి అజీజువంత హకీమువంత రస్కలాంగి.

ఎవరేం కురే తియబా మీహుం అదావా తిరివి మీహున్నాయ్ తియబా మీహున్నా దిమెదుగా అల్లాహు ఎక్విరికన్ లవ్వా ఫాషి అల్లాహి కుళదుం వంత రస్కలాంగే అది అల్లాహి గిన గినెం ఫాఫ ఫుస్సవా రహీం వంత రస్కలాంగే.

دین ఎవరింగే అంగతకం ఫుమె నివ్వాలు మషి అది కాఫిరున్ నురుహును కంగా వియస్ అల్లా ఇకలాంగే నూరు ఫుళు ఫురిహమ కురబ్బా ముట్టే.

0: కడిమిహార్థింగడ్ సాలిస్ ఫస్ట్ మినిట్ మీ ఇది విహరాజ్ చేయగాడు మీ గడిగ మీ ధన్యవాదని ఆమె లఫరాతోకి ధన్యము అడుగున్ మింగ కొక్కో గాఫ్ ఖాండితోళి ఆగే ఆగిషత్ అబ్దుల్ లతీఫ్ దిహాస్ సబ్బిస్ జులై బావ్యుక వణిని ఎఫే ఫీమా ఆగిషత్ అబ్దుల్ లతీఫ్ గె మచ్చ ఎవ్వెస్ తారణ్య నూత వసియత్య పాణమ ఎమ్మస్ తోగి తిరేక అడుగున్ మెన్న గుడుబ ఎకన్ని మెంగదెమే హాయ్ లాక్ ఫరాతుంగ్ అబ్దురహీమ్ నుయెంగ్ హతె సుమెంగ్ హతెంగ్ హైంగ్ హతెంగ్ హషే అబ్దు సొమద్ హతెంగ్ హతె ఫహే ఫహే ఫహెంగ్ హై సుమె అబ్దుల్ హమీద్ హతెం హతెంగ్ హషే ఎకె సుమె దేం హతరే ఆణియత్ హతె నుయ్ తినె హయెం హషే నుయెంగ్ హతె అల్గున్ మెంగె మమ్మ హాదాల్ వ్యాకరదు ఫెమ్ ఫియాస్కె హబ్బా హుసేన్ దిహా సబ్బిస్ జులై తిరి హుగవణి న్యాయఫే భీమా మమ్మగె మచ్చ ఎవ్వెస్ తరణ్య నూత వసియతే పాణమ ఎమ్మస్ తోగి తెరేక అల్గున్ మెన్న గుడువ ఎఖన్ నిమ్మె ఉంగదెమె హైలాక్ ఫరాతుం అబ్దుల్లా హమీద్ హతే నుయ్ అషె సుమె అషె తేం హై ఆదం వహీద్ నుయ్ నుయ్ నుయ్ హతె సుమె తేం హతరే ఫాత్మత్ వహీదా హతెంగ్ హతెత్తినె దే తేం హతరెంగ్ అషే ఐషత్ వహీదా హతెంగ్ అషెత్తినె అషే ఫహెం అషెత్తినె అడుగున్ మంగ మమ్మ హెంవేరు వాలే విలా సుల్తోనా రుష్ది దిహా సబ్బిస్ జులై బావి కవణి న్యాయఫే భీమా మమ్మగ మచ్చ విస్తారణ్య నూత వసతి వాణమ ఎమ్మస్ తోగి తెరేక అడుగున్ మెన్న గుడువ ఎకన్ నిమ్మె ఉంగదమే హాయ్లాగ్ ఫరాతుంగ్ అన్ఫల్ వహీద్ నుయెంగ్ అషెంగ్ హతెంగ్ హయెంగ్ హతెంగ్ హయెంగ్ హతే అజ్హాలి నుయ్ నుయెంగ్ హతే అషెంగ్ హతే సుమె సుమె అడుగున్ మెంగ బాప్ప వా ఫెలిదు హందోరికే అబ్దుల్ రజాక్ మూసా దేహా సబ్బిస్ జులై ఫనరాగవణి నియఫే భీమా బాప్పగ మచ్చ విస్తారణ్య నూత వసతి వాణమ ఎమ్మస్తోగి తెరేక అడుగున్ మెన్న గుడువ ఎక్కడ నిమ్మె ఉగదమే అలాగ్ ఫరాతు యూసుఫ్ నాయిం హతెంగ్ హతెంగ్ హతే దే ఫహే సుమెంగ్ హయే ఇబ్రాహిం నాయిం హతెంగ్ హతెంగ్ హతే తినెంగ్ హతరెంగ్ హయే ఫహే అలీ నయీం హతెంగ్ హతెంగ్ హయే ఫహెంగ్ హయెంగ్ అషెన్ నుయ్ మూసా నాయిం హతెంగ్ హయెంగ్ అషే ఎకెంగ్ హయెంగ్ అషెంగ్ హయే అడుగున్ మెంగ కొక్కో షబీని కొమండో ఆజాదుకే నాసిరా ఇబ్రాహిం దిహా సబ్బిస్ ఆగస్టు ఏకేకవణి న్యాయఫే భీమా నాసిరా ఇబ్రాహింకి మచ్చ ఎవ్వెస్ తారణ్య నూత వసేత వాణమ ఏక సెప్టెంబర్ దిహా సబ్బిహుకి కొరింగ్ అడుగున్ మెన్న గుళువ ఎఖడ్ నిమ్మె ఉంగదమే హాయ్లాక్ ఫరాతుంగ్ అలీ రిజా హతెం హతరే హతరే హతెం ఎకెంగ్ హతరే ఫహే ఉస్మాన్ ఇబ్రాహిం హతెంగ్ అషే నుయ్ ఎకెంగ్ అషే తినెంగ్ అషే మొహమ్మద్ ఆదిల్ హతే నుయంగికే తినె ఫహెంగ్ అషే తినె అడుగున్ మెంగ బప్ప హెంవేర్ ఫిలడెల్ఫియా అబ్దుల్ లతీఫ్ దిహా సబ్బిస్ మే ఉనతిరి ఒక వణి నియఫే భీమా బప్పగ మచ్చ విస్తారణ్య నువత వసేత వాణమ ఎమ్మస్ తోగి తెరేక అడుగున్ మెన్న గుళువ ఎక్కడ నిమ్మె ఉంగదమే హైలాక్ ఫరాతం హుసేన్ ఇబ్రాహిం లతీఫ్ నుయ్ ఫహె ఫహె ఫై ఫై ఫహెంగ్ అషే హసన్ రిజ్వాన్ లతీఫ్ నుయ్ నుయ్ నుయ్ సుమెంగ్ హై నుయ్ సుమె అహ్మద్ సమా లతీఫ్ నుయెంగ్ హై తినె దే తేం ఎకే ఖతే అడుగున్ మెంగ బప్ప తా కండూదు జునేరా మన్జిల్ ముహమ్మద్ రషాద్ దిహా సబ్బిస్ ఆగస్టు దేక వణిని ఎఫే భీమా బప్పగ మచ్చ విస్తారణ్య నూత వసత్య వాణమ ఎమ్మస్ తోగ తెరేక అడుగున్ మెన్న గుళువ ఎకన్ నిమ్మె ఉంగదమే హైలాక్ ఫరాతుంగ్ ఆదం షమీమ్ నుయెంగ్ హై తినెంగ్ హతెంగ్ హతరే దే తినె హసబ్ ముహమ్మద్ నుయెంగ్ హయెంగ్ హై దేంగ్ హతెంగ్ హై సుమె ఇస్మాయిల్ వహీద్ నుయెంగ్ అషే నుయెంగ్ నుయెంగ్ హతెంగ్ ఎకె నుయె హవ్వా ముహమ్మద్ హతే నుయెంగ్ హతే దేం హతే దేంగ్ అషే కడిమిహార్ తింగడి సాలిస్ నువమ్నే టెకావిసి కుంత మీది వేరాజ్ చేయగాడు
1: నీళ్ళమం ఒక మందా సఫా తకే
2: దునియే దేకే ఫావా పొడేతి బార్ తకే
1: ఇన్సాఫ్ కే తరా దొం మళి ఉమ్మెద్ బదల్ కొల్లి షఖ్సియతం
2: రేగనుగి హమహిమే కముగ రయ్యతుంగి హాల్ బెల్లోమ నుకుమి వడాంగుళు వి కొంబె ఫ్లెత్తు
1: రోమీనా ఫారసింగ బడితి రస్కంత కుడక కుజెస్సవి కొందీడరిత్త
2: ಏಯಿ ಹಮೇಕನಿ ತಾರೀಖಿ ವಾಹಕತಕ್ಕಿನ್ನು
1: ಏಯಿ ದುನಿಯೆಗೆ ಚಾಟ್ ಬದಲು ಕೊಲ್ಲಿ ಹಕೀಕಿ ಹಾದಿಸಾತಕ
2: ಎ ಹಾದಿಸಾತಕ ಎ ವಾಹಕತ ವನಿ ನೀಲ ಕೋರ್ಗ್ಯ ಸೇರಿಂ ಕಶಿಗೆ ಅಂದಲುಸ್ಕಿ ಪರ್ವತಕ ಹಮೆಯ ಪಿತುರಿಫ ಕುರಿ ಪೋಷಿ ಕೊಮ್ಮೆ ಹೋಮ ದುಹೆಗೆ ಹೆಂದನು ಅಗ್ಗಡ ತಿರಿಹು
1: ರಿಪೀಟ್ ಅಂಗರ್ ದೋಗವೆಂದರು ಎಕೆಜ್ಜೆ ಹಾಯರು
2: ಅದಿ ಹೋನಿ ದುಹಗಿರೋಸಿ ಹಗಡ ತಿರಿಹು
1: ಎಂಹಾ ಸತರ್ಸ್ತೆಕ್ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹಾರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿ ಹೆನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
2: ದಿವಿರಾಜಿಗ್ಯಾಡು
3: ಎ ಪ್ರೋಗ್ರಾಮಕುಂ ಗಿನ ಮಾಲೂಮಾತಕೆಂ ಎಹುನ್ ತೆರಿನ ಫೋರ್ ಕೊದ್ದಿನುಮ ದಿವಿರಾಜ್ಯಗಡುಂ ಗೆನಸ್ತನಿ ಅದುಗೆ ರಾಜ್ಯ
4: ರಾಜ್ಯಕ್ಕೆ ಎಕಿ ಕಂಕುಳಿತವುಗ ಆಮುಣ್ಣಂ ಅಮಾಸ್ ಕೊಂ ಹಿಂಗ ಹರಕ್ಯಾತ
5: ಕಲಂಡ
3: ಸರ್ಕಾರಗೆ ಎಕಿ ಇದಾರಾತ ಕುಂದೆ ಖಿದ್ಮೆತ್ತಂ ಹೋದಾನೆ ಫಸೇಹ ಕೊಯ್ತ
4: ಗೆಜೆಟ್ಗ ಕಾನೂನಿಗತ ಶಾಯು ಕೊಫಾವಾ ಲಿಯುಂತ
5: ಅವಸ್ ಕಳಿಯಕು
3: ಆಮು ದಿರಿಯುಳುಮುಗ ಕೊಮ್ಮೆ ಮೀಹಕ ಬೇಣು ವಾಣೆ ಮುಹಿಮ್ಮು ಮೌಲು ಮಾತ್ತ ಅದುಗೆ ರಾಜ್ಯ
4: ಆದಿತ್ಯ ಬುರಾಸ್ವಚ್ಚ
3: ಕೊಮ್ಮೆ ದುಹೆಗೆ ಹೆಂದನು ನುವಗಡಿ ಫನರಾಣ
4: ಸ್ಟುಡಿಯೋ ವಗುತು
2: ದಿವಿ ಕೇವಾಕುದಿನ ಕಿಯವು ಮುನಿಹಿಯೇ ರೇಡಿಯೋ ಮುದರ್ರಿಸ್ ಇಸ್ಲಾಂ
6: ಮೇ ಮಮ್ಮಿ ಹಾರುತಿ ಕುದಿಗ ಮಸಕ್ಕೆ ನಿವಿಚ್ಚಿತು
7: ಲಬಾ
6: ಎಮ್ಮ ಫುರತಮ ಯಾಣಿಯ ಕಿಯಾಲ್ದಿ ಬನ್ ಯಾಣಿಯ ಫಾಹಗವಿ ಎಕ್ಕಮೆ
7: ಮೀಸ್ ತಕೊಂ ಕೊಫಾವ ಹೊರಿಹ ಅಮಲಗ ಹಿಸಾಬ ಬಲ್ಲವಾಣದು ಎಕ್ಕ
2: ದಿವೆಹಿ ಇಸ್ಲಾಂ ಕೇವುಮ್ಗ ಇತುರು ಹಿಯೇ

0: అస్సలాం అలైకుమ్. అడుగొండకి నమ్మకి అలియన్ అహ్మద్, అడుగొండకి అహ్మదియా ఇంటర్నేషనల్ స్కూల్గా గ్రేట్ దేహగ కేవమంగ్ అన్న దరివారి. బిస్మిల్లాహిర్ రహమాని రహీమ్. ఆ లమ్ తౌగే ఇలాహ హమ్దా ఇతురు సనాయ అవదాన సాహిబాయ సొలవాత్క సలామే. ఇజ్జత్తరి ఫండియారు, అడుగొండకి ఇఫద కియవాకుదెన్. అస్సలాం అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు. దునియాగ కొమ్మ బెదకన్ నజరు హింగాలియస్ ఫెన్నాని ఎం మంజరే. తరగ్గియా తమద్దున్ సైన్స్ ఆ టెక్నాలజీ. మీ టెక్నాలజీకి సబబం దునియాగ కొమ్మె కమెవణి ఇన్సాను నంగ్ హియాల నుగుణవేహా ఫసేహవేఫా. నమవేస్ మీ నియుమతుగా బేణుం హిఫా గొతుగ సబబం ఎక్కి ఉమూర్ఫురాగె ఎక్కి మీహున్నద్దని ఎహామె గిన గెల్లుమెల్ లిబెము. వీమా అడుగన్ వాహకదకం హమచేఫావా మౌలువకి టెక్నాలజీ బేణుం కూడా గొతుగ సబబం జువానున్న లిబే గెల్లుంత.
1: అడుగడు నమకి మూసా మాజిన్ బిన్ యూసుఫ్. అది అడుగడకి అహ్మదియా ఇంటర్నేషనల్ స్కూల్గా గ్రేడ్ దిహేగ్గా తవలిం హాసుకరముందా దరిగారు.

0: అస్సలాము అలైకుం. అడుగణ గణమకి ఫాతిమా తాషా అఫ్సౌ అడుగణ కియవమున్ అన్నని అహ్మదియా ఇంటర్నేషనల్ స్కూల్ గే గ్రేడ్ నోయిక. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. హమ్దు సనాయా తౌరీఫ్ హక్కుగే మణి గద కీర్తివంత మ్యాంగ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయా సలవాత సలాం లెబుం అది దువా దండవణి మ్యూమతుగే మ్యా నబియా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలమ అది మి సలవాత సలాముగా ఎకలేగే ఫణగే ఇతురు ఆలున్నాయ్ మితురు సహాబీన్ షామిల్ కురం. السلام عليكم ورحمة الله وبركاته. تاريخك ثقافته ماريتي أخلاقيته جاري بنا لقوميته ماضي بنا سلقاومي كم فدنا سيبتو آده أرغد منغة مي كودا كودا جزيرا قومكي حترو هاها بوري گنا هارو دو سفاوا مستند فخرو وري ماضي اللي بفاوا قومي أرغد منغة تاريخي ففو تكون رن أكورن فوالي فاوا ಕಿಗಿನ ದುವಸ್ತುವಸ್ ಫಾಗ ಕುರೆವೆ ಕೌಮೆ ಎಹಂಕಮು ಮಿಯದು ಅಳಗಣ ವಾಕದಕಂ ಹಮಜೆ ಫಾವಣಿ ರಂ ಅಕುರುಂ ಫವಾಲೈ ಫಾವಾ ಕೌಮಿ ದುಹ ಬೆಹೆಗತು
1: ಜೀವಾ ಕಪಕೆ ನ ಹಾಲು
2: ರಂಗಾಳು
1: ಜೀವಾ ಪುಣ್ಯ ದೇ ಬಲ್ ಜೀವಾ ಕೊಂಗರಕು ಮದಹ ಕ್ಯಂ ಫೆಶಿ
2: ಮದಹ ಮುಬಾರ ಆಫ್ ಫೆಶೋ
1: ಐವರ ಕುಡೈರತ
2: ಹಮ ಅಹೈ ಅಹರು
1: ಮಿಯಾ ಹಾರು ಕಾಕು ಎಮ್ಮೆ ಬಡ ಹೀತರಿ ವಾಣಿ ಮದಾಕಿಯ
2: ಮನ್ನಯ ತುತಿಯ
1: ಮಿಯಾರು ಐಜಾ ಮೇನಿ ಜೀವಾಗ ಮದಹೆ ಅಡೋ ಹಲಹಿತು ಜೀವಕ್ಕೆ ಯಾವ ಬದಹೆ.

0: ఎవరు హిగ్గా ఎవరగిన బయగ్ మగ్గుల కలిగింది లవ్ ఏమి మీ లవ్ మీ యాదెత్తరికేకమున్నాను
1: తీ ఆమగామస్ఫూర్ణ వరగిన దివహీన్ తకి ఏ లవయక నూనియా ఏగే ఎక్టు కొఫెయింగ్ అంకుచ కుచదకు వర లోబి వి లవైకి ఏ ఏనేకి మిస్లంక 2007 దెన్ ఏనే ఐకిగే ఎక్కడన్న దెన్ కుజ్జా ఇక లంక కుజ్జక్కమగ వేస్ దివహింగే మీ అనే అవుడ్ మింగ బహురువ మీన్న ఇక మా బొడు తఫాతు కమెన్నే ఇక ఫసే హెదెన్ అనెక్క ఏగే ఎమ్మెరగలు కమకి నిమాల్సో మీగే డైరెక్షన్ హెది దెన్ కియాదినీమా లిప్సింగ్ కురుమా మికాల్ బ్యావర్ కందం కన్నెకి ఏనే దివెంకి ఇద్దమా గతి అసలు ఏ వారు మొడు కూజ్జకాయకి దెన్ ఇక్క వరం హా ఇక్క మన మషూర్ వెగెంది లవే లవేకి తఫాత్ లవే
0: రాజ్యం బేరుగా మీ లవే కొడం నూనె మికాల మీ ప్రాజెక్ట్ హింగుమకి హావరగ్గే ఉందగుల కాకూరు మతలాంజు జహేన కమెక్క నూనె కిహిన కొంగొతుక సిఫ కురాణ మీకు
1: ఏకిన్నని దురాద తయారు అనే తఫాతు తకెన్నె నూనె రాజ్యతెరగ మితను స్ఫూరాగ మిత గినఫార రాజ్యతెరే ఏం విజ్జియాము రష్యం బేరకు గోసుగా సేరెడి నువ్యాము దతితంగా అదే ఇదంతా వాగుతికి రాజ్యం బేరకు వెజ్జ హోదంచే హుద్దతక ఎవరి యాక మీద దురాద గెందాని దే లొకేషన్ కొంచెం బలంజాము ఏ ఫసేహకం మా బుడ బస్ ఫసేహ కమీ హుంగే షూట్ ను కురవి ఉంత గూతకెవ్వే ఇకాల కమ బస్ నువ్వు కమకర్ రెడ్డి వెగెందియామ కురవే ను కొమ్మ తాకోసే
0: తఫాత్ కొల్లా నందెన్నవేమ జాదు ఏనయా బిహే గొత్తం అన్న తసరు కురవి తసవరు కురవే గొత్తే నూనె ఏనయా ఏ నయకి కాహకం బుణదే జాదు బుణం యూపే
1: వరం మొళు రాజ్యం దెకే ఫద తరి
0: రిష్మి
1: రిష్మికి రిష్మికి వర గొతిగ్గా ఉన్న ఆమె ఏ గొత్తుగ వాహకి ఎక్టరక వేహుడు ఎమ్మె రగళ మసకి కురై తరి
0: అజు
1: అజుకి వర స్వీట్ వర రగలు హమ ఆన్ సిస్టర్ కాకొచ్చే
0: సీజన్
1: సీజన్కి వర మొళు వర రంగళు వర కేరే బుణం బేణు వచ్చే హమ వర స్ట్రేట్ ఫార్వర్డ్ మీ
0: షహు
1: షహుకి వర స్వీట్ కూర్చేద్దే ఎక్కి మసకి కురవను
0: రవి
1: రవికి వర మొళు డాన్సర్
0: న్యూమ
1: న్యూమాకి హమ కూరికి బుణి హెన్ జూపే సిపకూరి హెన్ న్యూమా కాదేవాడి న్యూమా నాన్నాను కాదు మీ
0: మణిక్
1: మణికి జాదు ఎదురే వర మూడు వర రంగలు మీ
0: నహుల
1: నహువకి జాదు మీ దాయరం ఎమ్మె హిబ్బర్ దింగ్ ఎమ్మె మసకి కొద్దింగ్ ఎఫరాయ్
0: అశ్వ
1: అశ్వకి వర మూడు లౌక్యం తెరి
0: మువాజ్
1: మువాయికి కూర మసక్కత వరగ్గా యావగి మసకి కూర ఫరాతే
0: తేరవ
1: తేరేకి తేరను మీకు లవ్ను కియే వరకు మీ
0: శీల
1: శీలకి రాజ్య హమద జంటే అయి అది శీల అనుల అదివెస్ మసక్కెత్తకే హమ నుకురవే కాదు మీ
0: వరగిన వాతకి దక్కాలి మీ దే కమ్మ నిమ్మాలి కురి ధన్యవాదం జాదో మివని దేం వర బ్యావర్ ఎవార్డ్ లీఫ్ మీ ఉఫావని ఎవార్డు లిమని కొమ్మ మీ ఉఫావాణి హాస హితుగా మీ వరం హాస గోతగ్గ ఫాహ కొల్లాని కొం కొం ఎవార్డు తకే
1: అవుడు ఇన్షాల్లా కురి కొమ్మ మసక్కతకి సాగోడు హమ ఈ కురి ఎరు తల్లి బిచ్చింది రాజ్యం మిహార్ దేవని హురిహా ఇవ్వడం కాకుండా లిపిచ్ ఫస్ట్ వర్స్ ఫస్ట్ ఎవోడు అడగడం అతక ఎబెంగ్ ఇంటర్నేషనల్ ఎత్తం ఎవడతక సోదాసింది ఏగ మనకి కురియం వచ్చాక అడగడం హమ ఇక్కడ ఎమ్మె ఉమ్మీద్ కుర ఇవ్వడకి షరఫ్ నమ్మ ఏ అడగడు వరకు కూడా అడగడం హిబర్ దిన్ నమ్మ స్లిబన్ జువాను ఎవడు స్లిపిచ్ ఏమి అడు ఎయి దెంగ్ రాజ్ చేయగా అసలు రెస్ జుమరేగవాడు మొప్ప ఎయిత అడగండి రాజ్యం దిబ్బని ఎమ్మబడు ఫలక వాడి దెన్ రాజ్యం పేరుగా మీ ఇంటర్నేషనల్ 65 బెస్ట్ డిజైనర్ గొతుగా థైదండ్కి బేబీ థై సిల్క్ ఫ్యాషన్ వీక్గా అనే రాజ్య వ్యూస్ ఇవ్వని దిబ్బం ఎయ్యి అడగడానికి అమ్మ బొడితి గౌం తక వర వరుగద డిజైనర్ తక వాదకం అడగడం దిబ్బం ఎయ్యి అడగడం దిబ్బను అమ్మ ఎమ్మబడు కురియర్ గొతకాల సిఫకుర
0: రాజ్యం బేరం దివ్యం పెద్ద ఫుర్సత్ మిహార్ కొరియా దాకం వన్య కొంక కంతతకే హోరి కొరియా మసేహ కురాణ ప్రాజెక్టే కాదు
1: ఆడికి అనే దేహా సాయకం ఫెరిగి ఇక రాజ్య రిప్రజెంట్ కురమం ఏ సగా ఫినిష్ ఎక్కి గౌం తక్కువగా తేర గౌమికి అడగడు అనే హుషాడు అది ఎగితు రాజ్యం బేరుగా మికాల మసకత డిజైనింగ్ మసకత బిచ్చియాము అడు ఫుర్సత్ సమ ఉఫలకి గబుల్ కురాణ అడుగు మీదకి అబద్ధ ಮಿನೂ ಗೊತೆ ಅವಡ ಫೆಣಿಗೆಂದಿಯು ಐ ಅಬದು ಅವನು ಮಿತಾಗ ಮಸಕ್ಕೆ ಕೊಕ್ಕಂ ಹೊಟ್ಟಕಸ್ ನೆತೆ ಆಗೋಣ ಹಗಿಗತ ಕೂರಿಯರುಮೆ ದೆನ್ ಎಬೋಡು ತಕ್ಕೆ ಅದಲಿ ಬುಣ ಕಸ್ ಎನೆ ಮುನೇಕೆನು ಎವಿಸ್ ಹುಣ್ಣ ಹೆಚ್ಚಿದ್ದೆತ್ತು ಅವನ ದೆನ್ ಕುರಾಣ ಇತರು ಕಮವಿಸ ತಿಕ್ಕಿನು ಯಾಕೆ ಬಲ ಬಲವಿಸ ನುಹುರವೇಣಂತ ಹಾ ಮಸಕ್ಕೆಗೂ ಎಂತ ಒಳವೇಣಿ ದುವ ಮಿಹೆನ್ ದಾ ಕೊಂಬೆ ದುವ ಹಾಕಿ ಆಳ್ಗೊಂಡಗೆ ಅಮಿಲ್ಲೇ ಆಳ್ಗೊಂಡು ದಸ್ ಕುರಂಚೆ ಬ್ಯಾವರಚ್ಚೆ ದಸ್ವೆಗೆಂದ ದಸ್ ಕುರಂ ಬೇಣು ಬಾ ದಸ್ತಕ್ಕೆ ಹೆಂಗೆ ಕುರಿ ಮಗು ಇನ್ಶಾದ ಆಳ್ಗೊಂಡ ಅತಿವಿಸ್ ಬುಣನು ದಾಯರಾಗ ಆಳ್ಗೊಂಡು ಬೇಣು ಕುರಿಯ ದಾಂಶೆ ಮಿಕಾ ಕೊಂಬೆ ಪುರ್ಸತ್ತೆ ಬೇಣು ಆಳ್ಗೊಳಗೊತ್ತು ಹಿಫನ್ಶೆ ಬೇಣು ಮಾಡಿ
0: ಜಾದ ವರಗಿನ ವಾಹತ ಕಾಳ ದಕ್ಕ ವರ ಬ್ಯಾರು ವಾಹ ದಕ್ಕ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಅಲಿಯಾ ಬರ ಉಫಾವರಿಕಮ ಬಾಜರಿಕಮ ಆದ್ಯ ಮಾಂಕಮಾನ ವಸ್ಸಲಾಮ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರಕಾತುಹು.